2960 కిలోహెర్ట్స్ పడజాం లపాన్ తెగపులు హింగా సమ్మిలాన్ తెగపులు పాగి వక్తు ఇండోనేషియా వారాత్ ప్రభడాపా చారాయం కామిసాజికా ఉందు పాగి హరి నియర్ అల్లా సబగాయి వరికుత్ వార్తాబరిత లాగు ఇన్స్ట్రుమెంటాలియా లాగు కొమెంటార్ లాగు రాఖ్యాత్ అజారా స్పాట్లైట్ దిసుసుర్ ఒలే బ్రబడాపా బువా లాగు నాన్ ఫిల్మ్ దాన్ సపర్తి యాంగ్ వ్యాసా కామి మంగా ఖేరి దింగాన్ అచారా బేసు ఖారినియా దిశ్రీ సియారా రేడియో ఆకాశవాణి సెబగై అచారాయంగ్ పర్తమా కిని కుతిలా వార్తాబరిత వరిత ఉత్తమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాన్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ ఎమాన్యుయల్ మాక్రోన్ మంగాడాకాన్ పంబిచారాన్ తింకా డెలిగాసీ ది విలా కెరిలోస్ యాంగ్బర్ సజారా దినీస్ ఫోకస్ పాడా పర్ లువాసాన్ కమిత్రాన్ సి తుర్గిస్ గ్లోబల్ ఖసూస్ అంతారా కదువా నగారా దీవర్ బగై సెక్టర్ ఉత్తమ కదువా పొమెంబె రస్మికాన్ అచారా భారత్ ఇన్నోవేట్స్ ది పలయిస్ దిస్ ఎక్స్పోజిషన్స్ ఇకోనామీ అంతరిక్ష ఇండియా ది ప్రోయెక్సికాన్ తుంబుదారి సంబిలాన్ మిలియర్ డాలర్ మంజాది ఎంపాత్ పులు లీమా మిలియర్ డాలర్ దలాం డెకేట్ మందాతాంగ్ సులురు ఎంపాత్ బిలాస్ అవల్ కపాల్ అసల్ ఇండియా బడాసిల్ ది సులమాత్ ఖాన్ దారి సబ్బువా కపాల్ ది లపాస్ పంతై ఉమన్ సుతలా మంగళామి కరుసాన్ మసీన్ దన్ దలాం టూర్నమెంట్ పియాలా దునియా తే దువా పులు అనితా ఈ చేచే ఇండియా మంగావాలీ కీప్ రిహానా డెంగన్ మంగాలా ఖాన్ పాకిస్తాన్ డెంగన్ సలిసి ఎన్నం పులు ఎంపాత్ రన్ దాలం పర్తాండింగన్ గ్రూప్ ఏ ది ఎక్స్ ఎట్స్ బెక్స్టోన్ బర్మింగ్హమ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగాఖిడి కుంజుంగాన్యా కర్నీస్ ఫ్రాన్సిస్ కమాడిన్ సత్లా మలాకు కన్ డిస్కసి మండలం డెంగన్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ ఎమాన్యుయల్ మాక్రోన్ దన్బర్ పార్టిసిపాసి దాలాం సరాంగ్ కయాన్ కగ్యాతాన్ యాంగ్ పర్ దుజువాన్ మంపర్ పెరాత్ క మిత్రాన్ సిర్గిస్ గ్లోబల్ ఖసూస్ ఇండియా ఫ్రాన్సిస్ కుంజుగాన్ ఇని మంగా సెల్కాన్ స జుమ్లా జపాయాన్ పంతింగ్ ది విదాంగ్ టెక్నోలోజీ ఇన్నోవాసీ తన కర్జ సమ ఎకోనోమీ హాసిల్ యాంగ్ పాలింగ్ సిగ్నిఫికెంట్ అడాలా డియోడోప్సీనియా పేతా జాలాన్ ఇన్నోవాసీ ఇండియా ఫ్రాన్సిస్ దువరిబు తిగ పులు యంగ్ మన్యాదియా ఖాన్ కరాంకా కర్జ బాగి కొలాబొరాసీ దలం కజ డాసాన్ బువాతాన్ ఆయి పరుసహాన్ రెంటిసాన్ స్టాతుర్ప్ పనలితియాన్ పునర్బాంగాన్ కత్రం పిలాన్ దాన్ ఈకో సిస్టమ్ ఇన్నోవాసీ ప్రధానమంత్రి మోదీ తన్ ప్రెసిడెంట్ మాక్రోన్ జుగా మరస్మికాన్ అచారా భారత్ ఇన్నోవేట్స్ యంగ్ మంపర్ తిముకాన్ లబ్బీ ధరిసర్ రతుస్ ధువపులు పరుసహాన్ రెంటిసాన్ ఇండియా ఇన్స్టిట్యూషన్ అకాడమిక్ తర్తిముకా ఇన్వెస్టర్ దాన్ పారా పమింపిం టెక్నాలజీ కదువా నగారా మంగ్ ఉముకాన్ బంతుకాన్ కొలంపా కర్జా బర్సామా ఇండియా ఫ్రాన్సిస్ మంగనాయ్ తాతా కలోలా ఆయి మలుంచుర్ ఖాన్ డ్యూలోక్ కియమనాన్ ఎకనామీ యంగ్ బర్ ఫోకస్ పారా టెక్నాలజీ క్రిటిస్ దాన్ రాంతాయి పాసోక్ యంగ్ తాంగు సర్తా మన్యం పాక్తి పంతంబుకాన్ మెకనిజ్మ్ తాహునాన్ తింకా తింగి ఉంతో మంచపాయి టార్గెట్ పన్ పంగాడాంగాన్ నిలై పడ్డగంగాంగ్ విలేట్రల్ దాలాం లీమా తాహున్ కదపాన్ హాసిల్ పంతింగ్ లైన్య అడాలా పండిరియాన్ పుసాద్ కల్ ఉంగులాన్ నేషనల్ ఉంతుక్ పంగంబాంగాన్ కతరంపిలాన్ ది బిదాంగ్ అరునోతికా దాన్ సెక్టర్ దర్కాయిది ఎన్ఎస్టేఈ కాన్పూర్ యంగ్ బర్తు జువాన్ మంపర్కువాద్ కసియాపాన్ తెనాగా కర్జా ది సెక్టర్ పునర్బాంగాన్ ది కదిరాంగ్ దీర్ఘాంతరాన్ సులైన్ ఇన్నోవాసీ దాన్ టెక్నాలజీ కదో పంపింపించావు కర్జ సమాధి బిడాంగ్ పడతహనాన్ అంతరిక్ష ఎనర్జీ న్యూక్లియర్ సిపిల్ కనెక్టివిటాస్ దాన్ ఒడుసాన్ గ్లోఫల్ సర్తా మనే గాస్కాన్ కంబాలీ కమిట్మెంట్ బర్సామా తర్హాటప్ క మిత్రాన్ యాంగ్ బర్ ఒరియంటాసీ పడా మాసద్పాన్ కుంజుగాన్ ఇని మంగారిస్ బావాహీ సుమాకిన్ ఎరాత్న్యా కొన్వెర్ ఏసీ ఎస్టేతుర్గిస్ అంతారా ఇండియా దాన్ ఫ్రాన్సిస్ సర్దా విసి బర్సామా మరేకా ఉంతుక్పర్ తుంబుహాన్ యాంగ్ దిదోడోంగ్ ఒలే ఇన్నోవాసీ దాన్ సెలబ్రిటాస్ గ్లోఫల్ మంత్రి సైన్స్ దాన్ టెక్నాలజీ ఇండియా డాక్టర్ జితేంద్ర సింగ్ మనతకాన్ బాబా ఇకోనామీ అంతరిక్ష ఇండియా ది పర్కిరాకాన్ అకాన్ తుంబు దారి కిసారాన్ సాత్ ఇని సబ్సార్ లపాన్ హింగా సమ్మిలాన్ మిలియర్ డాలర్ మంజాది హంపిర్ ఎంపత్ పులు హింగా ఎంపత్ పులు లీమా మిలియర్ డాలర్ దలాం సాత్